అందువలన నీచ జాత పరదేశీ కెనయావా తెలజావా తాకి సంగత నానక రహదా క్యం కర మూడా పవ వాహిగురు జీ కా ఖాలసా వాహిగురు జీ కీ ఫతే. సోహీ మహల్లా పహల్లా కౌన్ తరాజీ కవన తులా తేరా కవన సరాఫ బులావా కౌన్ గురు కా పహ దిఖ్యా లేవా